0: roi de la drague et de la rigolade.
1: You're listening to Radio 4EB FM 98.1. The next program is in the Telugu language.
2: తెలుగు లహరి శ్రోతలకు నమస్కారాలు. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ప్రముఖ తెలుగు సినీ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారి గురించి. విలక్షణ నటనతో సినీ ప్రియుల్ని మెప్పించి చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావు గారు. ప్రతినాయకుడు, సహాయ నటుడు, హాస్య నటుడు, ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోగల ప్రతిభావంతునిగా పేరు తెచ్చుకున్న ఆయన వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ జూలై 13, 2025 హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి రుక్మిణి, కుమార్తెలు పావని, పల్లవి ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు తన 4.5 దశాబ్దాల సినీ ప్రయాణంలో పలు భాషల్లో 750కి పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. కోట శ్రీనివాసరావు గారు 1942 జూలై 10 కృష్ణాజిల్లాలోని కంకిపాడిలో జన్మించారు. సోదరుడు కోట నరసింహారావు గారి ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. విద్యార్థి దశలో రంగస్థలంపై ఎన్నో నాటకాలు వేసి మెప్పించారు. 16 ఏళ్ల వయసులో తన తండ్రి సీతారామాంజనేయుల బాటలో వైద్య వృత్తిలోకి వెళ్ళాలని ఆశపడ్డారు. కానీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించకపోవడంతో వైద్య విద్య అభ్యసించే అవకాశం కోల్పోయారు. డిగ్రీ పూర్తి చేసి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో పగలంతా బ్యాంకు ఉద్యోగం, సాయంత్రం నాటికలు, మధ్య మధ్యలో దూరదర్శన్లో స్కిట్లు, ఇలా రోజులు సాగిపోయేవి. ఈ క్రమంలోనే సినిమా రంగంలో రాణించాలన్న ఆశ ఆయనలో మొగ్గదొగింది. రవీంద్ర భారతి వేదికపై వేసిన ప్రాణం ఖరీదు నాటిక ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. దాన్ని చూసిన నిర్మాత క్రాంతికుమార్ అదే పేరుతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ నాటికలో వేసిన కోట శ్రీనివాసరావుతో పాటు మరికొందరు రంగస్థల కళాకారులకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు చిత్రంతో వెండితెరపై కోట తొలిసారి కనిపించారు. ప్రాణం ఖరీదు తర్వాత కోట శ్రీనివాసరావు అమరజీవి, బాబాయ్ అబ్బాయి, వందే మాతరం లాంటి చిన్న చిత్రాల్లో చిన్న పాత్రలు నటించిన పరిశ్రమలో బతుకుపోవడానికి పునాదిరాయిలా ఉపయోగపడిన చిత్రం ప్రతిఘటన. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణంలో టి కృష్ణ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో మినిస్టర్ కాసయ్యగా కోట పండించిన విలక్షణ విలనిజం, నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాసలో పలికిన సంభాషణలు ఆకర్షణగా నిలిచాయి. చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంతోనే ఆయన తొలి నంది పురస్కారం దక్కించుకున్నారు. ఈ సినిమా తర్వాత నుంచి అవకాశాలు వరుసకట్టాయి. అప్పటికే స్టార్ విలన్లుగా వెండితెరపై మెరుపులు మెరిపిస్తున్న కైకాల సత్యనారాయణరావు, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు లాంటి వారికి పోటీగా నిలుస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రతిఘటన తర్వాత కోట శ్రీనివాసరావు నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన మరో చిత్రం అహనా పెళ్ళంట. అందులో పరమ పిసినారిగా లక్ష్మీపతి పాత్రలో ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. అక్కడ నుండి కోట సినీ ప్రయాణం రాకెట్ వేగాన్ని అందుకుంది. దాదాపు 4 దశాబ్దాల పాటు వెండితెరపై ఆయన జైత్రయాత్ర కొనసాగింది. ఓవైపు తనదైన విలనిజంతో వెండితెరపై విజృంభిస్తూనే మరోవైపు హాస్య పాత్రలతో ప్రేక్షకుల మోములపై నవ్వులు పూయిస్తూ వచ్చారు. మధ్యతరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా, కుట్రలు పన్నే మామగా, అవినీతి నాయకుడిగా, నవ్వించే పోలీసుగా, భయపెట్టే మాంత్రికుడిగా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలతో సినీ ప్రియుల్ని మురిపించారు.
3: నేనే లక్ష్మీపతిని.
4: నమస్కారం.
3: రండి బాబు, రండి కూర్చోండి. ఏం కావాలి బాబు?
4: మాది అనంతపురం జిల్లా సార్, మిమ్మల్ని చూడాలని వచ్చాం.
3: అబ్బా, అంత దూరం నుంచి వచ్చారా? సంతోషం. ఏమిటో విశేషం?
4: మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
3: మాట్లాడతారు సరే, నాకేంటి? నాకేంటని
4: అంటే?
3: నాకేంటని
4: మాకు అర్థం కావడం లేదు సార్.
5: ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు. ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాల వాళ్ళు ఎవరు ఈ గుమ్మం తొక్కరు. మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు. బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దారాదు కదండి. మా అయ్యగారిది అదే పద్ధతి. చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం.
3: ఏమిటో, మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. శుభం, ఇప్పుడు చెప్పండి.
4: మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. తమపోటి మహాదాతల దగ్గర నుంచి తలాకాస సందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం.
3: అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ పాతికి వేలు ఇస్తాను, తీసుకెళ్ళండి.
4: మహానుభావులు, అపరదాన కర్ణులు.
3: అరే గోవిందావు, ఓ పాతికి వేల రూపాయలు చెక్కు రాసి తీసుకురా. వెంటనే పని ప్రారంభిస్తారా?
4: వెళ్ళగానే వెంటనే మొదలు పెడతా. గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి.
3: మహాభాగ్యం, గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇదిగోండి ఈ చెక్కు తీసుకెళ్ళండి.
4: అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు.
3: చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని, గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం, బోలుడు దూరం వెళ్ళాలి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి.
4: సంతకం చేయకపోతే చెక్కు ఎలా చెల్లుతుందండి?
5: మీ జేబులో డబ్బుకి పోగాలని దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు. మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు. ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయనకి.
6: ఆ ఇనుపు మొక్క ఏమిటండి?
3: వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని.
6: దిక్కుమాలి ఇనుపు మొక్కలో ఇంట్లో తీసుకురాకండి శని.
3: ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే.
5: చిత్తం, శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండయ్యా.
3: ఆ గోరింకాలే తెలివితేటలకి. రే గోవిందం.
5: అయ్యా,
3: వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రే?
5: మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా.
3: వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా.
5: వాన పడకపోతే అది నా తప్పురా. వాన పొమ్మ విధవ, తొండం తీపోయిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పళ్ళు కుదిర్చి చచ్చాడు. పల్లో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3,000 రూపాయలు జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయ దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు, కొత్త కొత్త కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ?
3: సుందరం, ఎక్కడికి?
4: బయటికి నాన్న.
3: బయటికి కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదామని లేదు. ఎంతసేపు గాలిపటల్లా బలా దూరం తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 100,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడం. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టారు వెధవ.
5: చిత్తం, బాబుగారు ప్రహ్లాదుట్టు అయిపోండి అయ్యా.
3: మరే అంటే నేను హిరణ్య కసి బుట్ట అయిపోయినా? రూపాయి కోసేశాను పో.
5: రూపాయి కోసేస్తారా? 12 రూపాయలు పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు 1 రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా స్వార్థం.
3: రే, నన్ను కడుగుతున్నావు,
5: క్షమించండి అయ్యా. నాకు అంటే తేడా తెలియటం లేదు.
3: రే, ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి.
5: 10 పైసలు చిల్లరి ఏంటండి అయ్యా? ఇచ్చేద్దాం.
3: ఎవరా అరగుండు వేదవా.
7: నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని.
3: అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి?
7: ఈ అగ్గి పుల్లలకు తలలుంటాయి కానీ మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గిపొలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గిపొలలు అవి ఎరుకుని వాటితో
5: వాటితో చెప్పు
7: వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి.
5: వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు?
8: నిన్ననే మన చిన్న ఇంటి రెండో వాటాలకి అతికి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులు టీనా.
5: అలాగా ఈ మధ్య పీనాస్ సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా?
7: అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాస్ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం.
5: బాగుందయ్యా, బేసిక్ గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు.
8: పుల్లలేరాలరా, నేను పులిస్తరాకు వెధవా. గాలివాన్లో విషరకరలమ్మేవాడి మొహం నా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు.
5: అమ్మా అమ్మా అమ్మా తల్లి అమ్మా.
6: ఏమిటయ్యా గోవిందు, ఏమిటా కంగారు?
5: ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిశనార్తనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి అమ్మా. చూడండమ్మా చూడండి.
6: ఏమండి ఏమిటి పిచ్చి పని? మీకు మతి కనిపోతుందా? ఏ
5: నువ్వు నోరమై, లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నీళ్ల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు, ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు.
7: ఒరే అరగుండు,
5: లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో, గొప్ప సుఖంగా ఉంది.
8: మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి చెయ్యి చెయ్యి చెరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి మహాప్రభు.
7: ఆ రాళ్లలో సగం మొక్కల్ని నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? దాన్ని ఏమన్నా అలాగే తీసుకెళ్ళండి.
8: నన్ను ఈ రాళ్ళు కొట్టి నిప్పు చేయమంటావరా నిత్య దరిద్రుడా? నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. తోక తగిన తొండ మొహంలా మొహం రై, నాశనం అయిపోతావు.
5: అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తవిడు తింటావు, అరగుండు వేదవా, గట్టి కొట్టు.
9: నమస్కారం అండి.
5: రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను.
9: కాఫీలు మాత్రం తాగాం, టిఫిన్లు మీ ఇంట్లో చేద్దామని.
5: లేవు లేవు, మా ఇంట్లో టిఫిన్లు ఏమీ లేవు. ఏమైనా చేద్దాము అంటే మామ ఉప్పు అయిపోయింది, ఉప్పు లేకుండా టిఫిన్ ఎలా చేస్తాం?
9: ఫోన్లేండి, టిఫిన్లు తయారు చేయకపోయినా పర్వాలేదు.
5: అది బాగుంది.
9: అమ్మా జానకమ్మ గారు
5: దేనికి ఇప్పుడు ఏ దాని తింటారా?
6: రండి బాబు రండి. కులాసాయనా?
9: ఇంట్లో ఆవకాయ ఉందా అమ్మా?
5: ఆవకాయ? అమ్మో ఎందుకు, పచ్చడి కారం, అమ్మో కారం.
9: వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు.
8: చిక్క కుదిరింది తింగర పెనుక్కి. నూనె రాసిన మిరపకించ మొహల్లా మొహం చూడు. ఏయ్ నీచ నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిలవ ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా తెప్పించు, పోతావురా రే, నాశనం అయిపోతావు.
5: అద్భుతం.
8: కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తనం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావురా రే, నాశనం అయిపోతావు.
10: నా తర్వాత మళ్ళీ అంత పొదుపు జాగ్రత్త ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా. అశుద్ధ భక్షక.
5: అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు, అరగుండి కదవా.
8: విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా వంద రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలో మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ, తిట్టు పెంట తినే వెధవా అని.
11: ఇదేడు బాబు ఎన్ని పనులు తిరుగుతున్నారు, బాగా ఆకలైందా ఏంటి?
8: ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ. మా నిష్టదరిద్రుడు ఒంటి పూట భోజనం ఆర్డర్ చేశాడు, ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడగట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని మా
5: నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అర్థమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా?
8: ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి ఆరు రూపాయలు పది పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో ఆరు రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కును చోటు చెప్పుకో.
5: ఆరు రూపాయలు పది పైసల జీతంలో ఆరు రూపాయలు కోసేస్తావరా దొడ్డి కాళ్ళ దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ పది పైసలు మాత్రం నాకు తెలికిరా, నువ్వే ఉంచుకో. రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని వాష్ బేసిన్ లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు.

0: చివరికి ఆ చేత బస్ స్టాండ్ లో టీలు అమ్మిస్తావురా అంటలా కదవా. ముందు గీకిన గండు బిల్లి మొహల్లా మొహం చూడు, పోతావురా రే నాశనం అయిపోతావు.
1: నువ్వేనా

0: దైవడికి నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెలించిందిరా ముందరష్టకుండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి మీద విను. ఎర్రటి ఎండలో వెన్నీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహల్లా మొహం చూడు. పోతావు రరే, నాశనం అయిపోతావు.
1: ఏది మరీ చేరస్తుమని సుబ్బారావు, పెళ్లి రోజు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డబ్బు?
0: ఏమిట్రా, నీకు డబ్బక్కర్లేదా? నువ్వే నా మాట అన్నది, నీ నాలిక పీలికలవ్వా. శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్ళిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. పోతావురే, నాశనం అయిపోతావు.
2: అరగుండు వెతకో, ఏమిటి అహంకారం చేస్తా? ఏ నువ్వు తోకదాడిస్తున్నావా? పీక తెగ్గొస్తాను, జాగ్రత్త.
3: నోరు మూయిస్తున్నాసి పీరుగా, చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం. నువ్వును
2: గొంగు,
3: నోరు మూయమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తెచ్చి రైలు ఇంజిన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలో నీ అంత నికృష్టుడు ఇంకోడు ఉండడురా. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు.
2: రే గోవిందో, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను నిన్ను
3: అబ్బాయి పంతే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక? నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకుని నాలుగు పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతి బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓండ్ర పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది

0: You're listening to Radio 4EB FM 98.1.
1: విలక్షణ నటనతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు గారు ప్రజానాయకుడిగా రాజకీయ క్షేత్రంలోనూ సత్తా చాటారు. 1999 జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఏఎన్ఆర్, కృష్ణ లాంటి నాటితరం హీరోలతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా ప్రస్తుత తరం హీరోల వరకు అందరితోనూ కోట పనిచేశారు. ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిల్ రాజా, యమలీల, బొమ్మరిల్లు, అథడు, రెడీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, రేసుగుర్రం, దూకుడు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, జులాయి ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రతిఘటనతో పాటు గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, పృథ్వీనారాయణ, ఆ నలుగురు, పెళ్ళైన కొత్తలో చిత్రాలకు కోటా శ్రీనివాసరావు గారికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు దక్కాయి. కృష్ణం వందే జగద్గురుం సినిమాకు సైమా అవార్డు గెలుచుకున్నారు. చిత్ర పరిశ్రమకు కోటా అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2015 పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్తో కలిసి కోటా శ్రీనివాసరావు గారు నటించిన సినిమా హరిహర వీరమల్లు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కోటా శ్రీనివాసరావు ఈ పేరు వినిపిస్తే చాలు, భాష మురిసిపోతుంది, యాస పరవశిస్తుంది, హావభావాలు ఆహా అంటూ దాసోహమవుతాయి, మేనరిజం అంతెత్తు కోటయ్యకి కూర్చుంటుంది. ఇక నన్నెవరూ అందుకోలేరనే గర్వంతో మొత్తంగా ఆయా పాత్రలు హోమ్ గ్రౌండ్లో ఆటల ఒక్కొక్కటిగా చెలరేగిపోతాయి. కళ్ళప్పగించి చూడడమే మన పని. రంగస్థల వేదికైనా వెండితెర అయినా తన నటనతో ప్రతి పాత్రని పరిపూర్ణం చేసిన దిగ్గజం కోటా శ్రీనివాసరావు. ఒక్కో నటుడి పేరు చెబితే ఒక్కో తరహా పాత్రలు మనకు గుర్తొస్తాయి, కానీ కోటా శ్రీనివాసరావుది మాత్రం అలా ఒక పాత్రకే పరిమితం చేయలేదు. నవ్విస్తూనే కండతడి పెట్టించిన నటుడు ఆయన. విలన్గా టెన్షన్ పడుతూనే మరోవైపు తన మార్క్ మేనరిజంతో మాట విరుపుతోనూ నవ్వించిన అరుదైన ప్రతిభ ఆయనది. ఇక తండ్రి, తాత, బాబాయ్ తరహా పాత్రలైన తన కోసమే పుట్టాయన్నట్టుగా అందులో ఒదిగిపోయారు. తెరపైన విలన్ ఎంత బలంగా కనిపిస్తే హీరోయిజం అంత గొప్పగా పండుతుంది. ఆ లెక్కన ఎన్నో సినిమాల్లో హీరోయిజాన్ని పండించిన ఘనత కోటా శ్రీనివాసరావుది. అన్ని రకాల పాత్రలపై గొప్పగా ప్రభావం చూపించి ఆల్రౌండర్ అనిపించుకున్నారు ఆయన. అటువంటి అరుదైన నటుడు ఆయన. ఎస్విఆర్, రావు గోపాలరావు, కైకాల తర్వాత తెలుగు సినిమా విలనిజానికి సహపాత్రలకి ఇక దిక్కెవరో అన్న సందేహం తలెత్తినప్పుడు నేనున్నా అంటూ మెరిసిన నటశిఖరం కోటా శ్రీనివాసరావు. ఏటా వందల సినిమాలు విడుదలవుతాయి, వేలాది పాత్రలు పుడుతుంటాయి, కానీ పిసినారితనం అనగానే తెలుగు ప్రేక్షకులు గుర్తొచ్చేది అహనా పెళ్ళంట సినిమాలో కోట పోషించిన లక్ష్మీపతి పాత్రే. పిసినారితనానికి పరాకాష్ఠలా ఉంటుంది ఆ పాత్ర. కోట శ్రీనివాసరావు నటనలో ఓ కొత్త కోణాన్ని వెలికితీసి ఆయనకు తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చిన పాత్ర అది. పగిలిపోయిన కళ్ళద్దాలు, ముతక పంచె బనియంతో కనిపిస్తూ నాకేంటి నాకేంటని ప్రత్యేకమైన మేనరిజంని ప్రదర్శిస్తూ ఆయన పలికించిన హావభావాలు, చెప్పిన సంభాషణలు, ఒంటికి పేపర్లను చుట్టుకొని అవే దుస్తులని చెప్పడం, కోడిని వేలాడదీసి ఒట్టన్నం తింటూ చికెన్ తింటున్నట్లుగా ఊహించుకోవడం, ఒరే అరగుండు అంటూ తన అసిస్టెంట్ పాత్రని పోషించిన బ్రహ్మానందంకు కోపం తెప్పించే సన్నివేశాలు, ఇవన్నీ ఎప్పుడు గుర్తొంచినా నవ్వాగదు. కోట నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా అంటే మాత్రం ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణంలో టి కృష్ణ దర్శకత్వం వహించిన ప్రతిఘటన. ఇందులో మినిస్టర్ కాసయ్య పాత్రలో హలో తమ్మీ, నేను మినిస్టర్ కాసయ్యను మాట్లాడతాండా అంటూ తెలంగాణ యాసలో పాత్రను రక్తి కట్టించారు కోట. ఆ సినిమానే ఆయనకు అహనా పెళ్ళంట సహా ఎన్నో సినిమాల్లో అవకాశాలని తెచ్చిపెట్టింది. అయితే నిజానికి ఈ పాత్ర కోట శ్రీనివాసరావును దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేసింది కాదు. ఆ పాత్రకు తొలుత అనుకున్నది రావు గోపాలరావు గారిని. ఈ మధ్య కోట శ్రీనివాసరావు ఎక్కువగా కామెడీ విలన్ పాత్రల్లో కనిపించారు, కానీ ఆయన తొలినాళ్లలో క్రూరమైన పాత్రలకి కేర్ ఆఫ్గా నిలిచారు. శత్రువు, గణేష్, రెండిళ్ల పూజారి తదితర చిత్రాల్లోని పాత్రలే అందుకు సాక్ష్యం. థ్యాంక్స్ అంటూ ఊత పదంతో ఎక్కువగా చెబుతూ శత్రువు సినిమాలో కోట పోషించిన విలన్ పాత్ర, రెండిళ్ల పూజారి సినిమాలో మెలికలు తిరుగుతూ క్రూరంగా ప్రవర్తించడం, డబ్బు కోసం దుర్మార్గాలకు పాల్పడే ఆ పాత్రలో అసలసిసల విలనిజం కనిపిస్తుంది. ప్రజల రక్తాన్ని జలగలా పీల్చే ఆరోగ్య మంత్రి సాంబశివుడిగా కోట విలనిజం పతాక స్థాయిలో పండిందంటే గణేష్ సినిమాలోనే. వెంకటేష్ కథానాయుడిగా నటించిన ఆ చిత్రంలో కోట కనిపించే తీరే భయపడుతుంది. తమ్మీ, స్ట్రేట్గా పాయింట్కి వస్తున్నా, నీ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే, మరి నాకైతే చార్మినార్కున్నంత హిస్టర్ ఉన్నది అంటూ హీరోకి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం మొదలుకొని ఇందులో ప్రతి సంభాషణతోనూ కట్టిపడేశారు కోట. గాయం సినిమాలో గురునారాయణగా మరోసారి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టారు కోట. శివ, ఆమె, రెడీ, అత్తారింటికి దారేది సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడుతూ విలనిజం పండించారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి ఇలా ప్రతి యాసను అలవోకగా పక్కా ప్రామాణికంగా పలికి పాత్రలకు జీవం పోశారు కోట. తెలుగు భాష అన్న, తెలుగుదనం అన్న ఆయనకు ఎంతో ఇష్టం. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడురా బాబు, గదైతే నేను ఖండిస్తున్నా. నగర పౌరుల శాంతి భద్రతలే నాకు ముఖ్యం. చెబుతారేటి ఇలా. కోట నోటి నుంచి వచ్చిన ఎన్నో సంభాషణలు, ఊత పదాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాధారణమైన మాటని కూడా తనదైన విరుపుతో చెప్పడం కోట శైలి. తాను ధరించే ప్రతి పాత్రకి ఓ మేనరిజం ఉండేలా ఆయన చూసుకునేవారు. అదే ఆయన నటనకు విలక్షణతను తెచ్చిపెట్టింది. నవ్విస్తూనే గుండు బరువెక్కించిన నటుడు కోట. హలో బ్రదర్ సినిమాలో తాడి మట్టయ్య పాత్రలో సినిమా అంతా నవ్వించి చివర్లో కంటతడి పెట్టిస్తారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలో తన వంశం పెరగాలని తాపత్రయపడే తండ్రిగా, మనవడితో కలిసి అల్లరి చేసే తాతగా నవ్వించారు. బొమ్మరిల్లులో కథానాయక తండ్రిగా, ఆడవారి మాటలు అర్థాలే వేరులే సినిమాలో కథానాయకుడి తండ్రిగా, మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టేలా గొప్ప నటన ప్రదర్శించారు. గబ్బర్ సింగ్ సినిమాలో కథానాయక శృతి హాసన్కు తండ్రిగా నటించారు. ముందు బాబులం అంటూ ఇందులో పాటని స్వయంగా ఆలపించారు కోట శ్రీనివాసరావు. మనీ మనీ మనీ సినిమాల్లో వచ్చిరాని ఆంగ్లం మాట్లాడుతూ హాస్యం పండించారు కోట. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అంటూ మనీ సినిమాలో ఆడిపాడారు కోట. పెళ్ళైన కొత్తల సినిమాలో సంసారాల మెకానిక్గా కనిపించిన కోట అందులోనూ ఓ పాటకి అభినయించారు. జంధ్యాల, రామ్ గోపాల్ వర్మ, ఎస్వి కృష్ణారెడ్డి, ఈవివి సత్యనారాయణ, త్రివిక్రమ్, శ్రీను వైట్ల తదితర దర్శకుల సినిమాల్లో కోట శ్రీనివాసరావు బలమైన పాత్రల్ని పోషించారు. సీరియస్ విలన్, కామెడీ విలన్ పాత్రల్ని పోషిస్తున్న నాకు విభిన్న క్యారెక్టర్లు చేసే అవకాశం ఇచ్చింది ఈవివి అని చెప్పేవారు కోట శ్రీనివాసరావు. ఈ కలయికలో హలో బ్రదర్, ఆమె మొదలుకొని ఏవండి ఆవిడొచ్చింది, అబ్బాయి గారు, ఆయనకిద్దరు, మా నాన్నకు పెళ్ళి, అక్కడమ్మాయి, ఇక్కడబ్బాయి, ఇలా రెడ్డి, ఈవివి సత్యనారాయణ, త్రివిక్రమ్, శ్రీను వైట్ల తదితర దర్శకుల సినిమాల్లో కోట శ్రీనివాసరావు బలమైన పాత్రల్ని పోషించారు. సీరియస్ విలన్, కామెడీ విలన్ పాత్రల్ని పోషిస్తున్న నాకు విభిన్న క్యారెక్టర్లు చేసే అవకాశం ఇచ్చింది ఈవివి అని చెప్పేవారు కోట శ్రీనివాసరావు.

ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి సినీ జీవితంలోని మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. వెండితెరపై వందల కొద్ది విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కోటా శ్రీనివాసరావు గారు తొలిసారి ముఖానికి రంగేసుకుంది ఆడది అనే నాటకంతోనే. పినిశెట్టి శ్రీరామమూర్తి గారు దాన్ని రచించారు. అందులో కోటా శ్రీనివాసరావు గారు శతభిషం అనే పాత్ర వేశారు. గమ్మత్తేంటంటే ఆయన నక్షత్రం కూడా శతభిషమే. అలా తన నక్షత్రం పేరుతో ఉన్న పాత్రతోనే రంగస్థలంపైకి అడుగుపెట్టారు కోటా శ్రీనివాసరావు. ఇక ఇందులో ఉన్న మరో విశేషం ఏంటంటే ఈ నాటకం పేరు ఆడది అయినా ఇందులో ఒక్క స్త్రీ పాత్ర కూడా కనిపించదు. అలాగే సినిమా రంగంలో కొన్ని కలయికలకు ఉండే క్రేజే వేరు. అలాంటి కలయికే కోటా శ్రీనివాసరావు బాబు మోహన్లది. వీళ్ళ ఇద్దరూ కలిసి తెరపై కనిపించారంటే ఆ సినిమా హిట్టే అని నమ్మేంతగా ఈ కలయిక ప్రభావం చూపించింది. బొబ్బిలి రాజా మామగారు నుంచి ఈ జోడీ విజృంభించింది. మామగారులో పోతురాజుగా కోటా శ్రీనివాసరావు నటన, ఆహార్యం, ఆయన పక్కనే కనిపిస్తూ బాబుమోహన్ ప్రదర్శించిన టైమింగ్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. చిన్నరాయుడు, ఏవండి ఆవిడ వచ్చింది, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, జంబలకడి పంబ, ఇలా 100కి పైగా సినిమాల్లో ఈ జోడీ కనిపించి నవ్వించింది. తెరపైన కలిసి కనిపించినట్టే నిజ జీవితంలోనూ కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు అన్నదమ్ములన్నా నన్నొక సొంత తమ్ముడిలా భావించేవారంటూ కోటతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాబుమోహన్. సినిమాల్లోనే కాదు బయట కూడా సరదాగా ఉండేవాళ్ళం. రెండు రోజుల కిందటే మాట్లాడుకున్నాం, ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పే నేను వచ్చేసరికి నా కోటన్న వెళ్ళిపోయారు అంటూ కోటా శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు బాబుమోహన్ గారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. షూటింగ్ సమయం తక్కువగా ఉన్నప్పుడు ఆయనే అన్నం కలిపి పెట్టేవాడు అంటూ కోటకు నివాళులు అర్పించిన అనంతరం బాబుమోహన్ తెలియజేశారు. తన సినీ ప్రయాణంలో ప్రతి ఘటన, అహనా పెళ్ళంట, శత్రువు, మనీ, మనీ మనీ, గాయం, హలో బ్రదర్, గణేష్, ఈడియట్, ఇలా ఎన్నో సంతృప్తినిచ్చిన చిత్రాలున్నా బాగా బాధ పెట్టిన సినిమా ఒకే ఒకటి ఉందనేవారు కోట. అదే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పంజరం. ఇందులో ఓ యువ హీరోయిన్ను పెళ్లి చేసుకొని ఆమెను అనుమానంతో పీడించే భర్త పాత్ర పోషించారు కోట. 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆ పాత్రపై ఇష్టంతో ఎంతో కష్టపడి దాన్ని చేశారట. కానీ ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో దాన్ని ఎవరో చూడలేదని, ఇలా ప్రాణం పెట్టి చేసిన సినిమా ఆడనందుకు ఎంతో బాధగా అనిపించిందని కోటా శ్రీనివాసరావు ఓ సందర్భంలో చెప్పారు. వివాదాలకి దూరంగా ఉండే కోటా శ్రీనివాసరావు

0: తన మనసులోని అభిప్రాయాలను మాత్రం నిక్కచ్చిగా బయటపెట్టేవారు. తెలుగువారిని కాదని పరభాషా నటులు సాంకేతిక నిపుణులకి అవకాశాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపెట్టేవారు. నేను పరభాషా చిత్రంలో చేసేవాడిని, కానీ అక్కడ మనకి ద్వితీయ స్థాయిలోనే ప్రాధాన్యం ఉంటుంది. ఏ భాషలోకి వెళ్ళినా స్థానికులకే పెద్దపీట. కానీ మన దగ్గర పరభాషా నటులకు సాంకేతిక నిపుణులకు 5-స్టార్ వసతులు కల్పిస్తారు, తెలుగు పలకడం కూడా చేతకాని వాళ్లకు అవకాశాలు ఎందుకు ఇస్తారు అంటూ ప్రశ్నించేవారు. కోటా శ్రీనివాసరావు తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించారు. 1992 దశకంలో నటుడు గౌండ్రమణి, మణివణ్ణన్ తదితర నటులు పోషించిన పాత్రలకు కోట డబ్బింగ్ చెప్పి ఆ పాత్రల్ని తెలుగు ప్రేక్షకులు సొంతం చేసుకునేలా ప్రభావం చూపించారు. తెలుగు చిత్రసీమలో ఎంతోమంది అగ్రతారలతో కలిసి పనిచేసిన కోటా శ్రీనివాసరావు గారు ప్రముఖ నటుడు ఎన్టీఆర్తో ఒక్కసారి కూడా కలిసి నటించలేకపోయారు. అది తన దురదృష్టమని ఎన్నో సందర్భాల్లో వాపోయారు కోట. ఎన్టీఆర్ చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది చేజారిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
1: You're listening to Radio 4EB FM 98.1.
2: Thanks. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మీ అవుట్లాగా పేలిపోయాడు.
3: మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి.
2: నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు, పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. అది పబ్లిక్గా, పైగా పోలీసు.
3: ఏందమ్మా?
4: మన అయితే పైవు, లేకపోతే పులిమిల్స్.
2: గాడిది గుడ్డమ్మా, ఇద్దరం కలిసి థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగించేస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. ఇడిపోయినా పర్లేదు కానీ స్నాన్స్టానికి ఇల్లేదు.

0: ఇదిగో ఈయరబాగుడు నువ్వు వెంటనే రాజీనామా చేసాయి.
1: ఫర్ వాట్?
0: దాన్ని తెలుగులో ఏమంటారు?
1: దేనికి?
0: థ్యాంక్స్. ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు.
1: అది వాడు చేసిన పని.
0: రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు, అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు.
1: మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది.
0: థ్యాంక్స్.
1: జరిగేది ఆలోచించాలా? మీ కంగారు గురించి ఆలోచించాలా?
0: పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి.
1: ఊసి,
2: ఐఎమ్ బసవపగౌడ, మేయర్ ఆఫ్ బెంగళూరు. పెట్టు ఒక బిల్డింగ్ విషయకోస్కర హేళ బందిత్ని.
0: బంతే బందేవలేవయ్యా, ఎవరాది కింద గొడవ? ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్లో నచ్చే పంపించేసాయి. ఈ పైపులు ఏంటండి బాబు?
1: మీరు వెళ్ళండి.
0: వెళ్ళకుంటామా?
2: నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ, నాకు గుర్తు.
1: అయ్యి,
2: మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగాను.
1: మాట్లాడండి.
2: బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన 10 ఇవ్వలేదు.
1: సో
2: ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి.
1: ఇఫ్ నాట్?
2: మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది.
1: ఓకే, ఎవరికి అనుమానం రాకుండా మీరు వచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి.
2: మోసం చేస్తే మీకే నష్టం. హుషార్,
1: మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమ్ ఆన్, గో అండ్ ఎంజాయ్ ది ఈవెనింగ్.
2: ప్లీజ్ అరేంజ్ ద మనీ.
1: ష్యూర్.
0: ఏంటి 20 లక్షల? 20 లక్షలు బేడా.
1: షట్ అప్.
0: అలాగే
1: ఒప్పుకొని నాకు ఇవ్వకపోతే ఎలా? యు అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే,
0: థ్యాంక్స్.
3: అల్లా తాళం కప్పుడు సంకేట్రా, ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. అద్దె కూడా మరిసోపడ్డా.
4: సరికైన రోజు చూసినా మళ్ళీ గిప్పర్దా కాకపోలేదే.
3: ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దె వసూలు చేసేదాకా నీకు ఉండదు. దొడ్లకు గడిదిని గెదవా.
4: ఆడుపడ మస్కరాయుడే, ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే.
3: వన వెంటనే గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల వండం అట వండం.
5: కోట శ్రీనివాసరావు గారు తన ముఖంతో కంటే ముందు తన మాటలతో ప్రేక్షకులకు తెలిసారు. అది ఎలాగంటే, ప్రతిఘటన సినిమా సూపర్ హిట్ అయ్యాక వెంటనే డైలాగులు మార్కెట్లోకి క్యాసెట్లుగా వచ్చేశాయి. అప్పటికి ఆ సినిమా చాలా ఊళ్లకు వెళ్ళనే లేదు. ఈలోపు క్యాసెట్లలో డైలాగులు వినసాగారు జనం. అందులో తెలంగాణ భాషలో పాత్ర మాట్లాడే ఒక పాత్ర వారిని ఆశ్చర్యపరిచి కొత్తగా అనిపించింది. మూసకట్టు తెలుగు సినిమాల్లో తెలంగాణ మాటను ఆ మాత్రమైనా పలికించిన వారు అప్పటి వరకు ఎవరూ లేరు. ఏదడిగినా పై కమిటీని అడిగి చెప్తా అనే పాత్ర ఓ నటుడికి జనసామాన్యంలో మొదటిసారి గుర్తింపు తెచ్చింది. అందరూ ఆ నటుడిది తెలంగాణ అయి ఉంటుందని అనుకున్నారు, కానీ ఆయనది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి, కోట శ్రీనివాసరావు ఒకే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. అదే ప్రాణం ఖరీదు. 1978లో విడుదలైంది ఈ సినిమా. కానీ 1985 వరకు కోటకు మళ్ళీ సినిమాలు చేసే వీలు రాలేదు. బ్యాంకు ఉద్యోగము, బాధ్యతలు, నాటకాలు. అయితే నాటకాలు వేసేవారు సినీ దర్శకులు కంటపడడం సులభం. క్రాంతికుమార్, టి కృష్ణ, జంధ్యాల అలా అవకాశాలు ఇచ్చినవారే. టి కృష్ణ ప్రతిఘటనలో రాజకీయ నాయకుడి వేషం వేయిస్తే బాబాయ్ అబ్బాయిలో అప్పులిచ్చి బాలకృష్ణ, సుత్తువూరి పెద్దరావులు వెంటపడే గ్యాంగులో ఒకటిగా చూపించారు జంధ్యాల. అయితే సినిమాలో కోటకు ఆ అప్పు తిరిగి రాకపోగా పులిమీద పుట్రల నిర్మలం మనవరాలైన పావలా శ్యామలను పెళ్లి చేసుకోమని వెంటపడుతుంది. రెండు పాత్రలు నవ్వించేవే. అందుకే అహనా పెళ్ళంటలో పిసినారి పాత్రకు కోట గుర్తుకు వచ్చారు రామానాయుడుకు. వాస్తవానికి ఆ పాత్ర రావుగోపాలరావు గారు వేయాలి, కోటకు రాసిపెట్టి ఉంది. నాకేంటి అనే కోట ప్రేక్షకులను చూస్తూ అరచేతిలో అరచేతితో తాళం వేస్తే ప్రేక్షకులు ఎంతెంత ఇచ్చారని ఇప్పటి వరకు ఇకపైన అభిమానం. కోటది నాగభూషణం స్కూలు. సీరియస్ విలన్లుగా రాణించిన కైకాల, రావుగోపాలరావు, హంస కోటలో ఉన్న కోట ఎప్పటికీ వారిలా సీరియస్ విలన్గా పండలేదు. కామెడీ టచ్ ఉంటే చెలరేగుతారు. నాగభూషణం కూడా అంతే. అందుకే కోటలో నాగభూషణం మేనరిజమ్స్ కనిపిస్తాయి. నాగభూషణాన్ని ఇన్స్పైర్ చేసిన తమిళ నటుడు ఎంఆర్ రాధా. బాడీ లాంగ్వేజ్, మాట విరుపు కూడా కోటలో ఉన్నాయి. మాటను నెమ్మది చేసి పెంచడం ఎంఆర్ రాధా స్టైల్. నాన్ సీరియస్గా కనిపించే సీరియస్ విలన్. శత్రువులో కోడి రామకృష్ణ కోటను సీరియస్ విలన్గానే చూపిద్దామనుకున్నారు. కానీ ఈ హోటల్లో జలపాతాలు ఎవరు పెట్టారా బాబూ అని చేతులు నెత్తిమీద వేసుకుంటే ప్రేక్షకులు భయపడుతూనే నవ్వారు. థ్యాంక్స్ అని అతని మేనరిజంలో ఫాలో అయ్యారు. తమిళంలో గౌండర్మణి, సెంథిల్ ద్వయం చేస్తున్న కామెడీకి తెలుగు రిప్లికాగా కోట బాబుమోహన్ తయారు కావడం సినిమాల సక్సెస్కు కారణమైంది. మామగారు 1990లో మొదలైన ఈ కామెడీ దాదాపు 10 ఏళ్ళు ఒక ఊపు ఊపింది. కోట సెట్స్ మీద మాటలు పేల్చడంలో గనులు, కథలు లేక తెలుగు సినిమా కథలు లేకపోతుంది అనేవారు ఆయన. కథలు లేక వరుసపెట్టి సాగిన తమిళ రీమేకుల్లో కోటకు పాత్రలు దొరుకుతూ వెళ్ళాయి. అంతేకాదు, ఆయన తన అద్భుతమైన టైమింగ్తో గౌండర్మణి, మణివన్నన్, రాధారవి తదితర పాత్రలకు డబ్బింగ్ చెప్పి సినిమాలు హిట్ కావడానికి కారకులయ్యారు. ఒకే ఒక్కడు ప్రేమలేఖ సినిమాల్లో మణివన్నన్కు కోట డబ్బింగ్ చెప్పిన తీరు ఆ రంగంలో కృషి చేసేవారు తప్పక పరిశీలించదగ్గది. దర్శకులే ఆర్టిస్టులను తయారు చేస్తారు. కోటకి ఆ సంగతి తెలుసు. నేను డైరెక్టర్ల ఆర్టిస్టును అని అంగీకరించేవారు. కోట కెరియర్లో 2-3 దర్శకులు చాలా ముఖ్య పాత్ర పోషించారు. జంధ్యాల ఎలాగూ సరే, కానీ జంధ్యాల శిష్యుడిగా రంగప్రవేశం చేసిన ఇవివి సత్యనారాయణ కోటను తన సినిమాలకు ముఖ్య బలంగా చేసుకున్నారు. సీతారత్నం గారి అబ్బాయితో మొదలైన ఈ కాంబినేషన్ ఈవీవి చివరి సినిమా వరకు సాగింది. 420లో కోటతో చేయించిన ఎస్ఐ పాత్రను హలో బ్రదర్లో రిపీట్ చేసి ఎస్ఐ తాడిమట్టయ్య పాత్రను గుర్తుండిపోయేలా చేశారు. ఈవీవీయే కోటను వెంకటేష్కు తండ్రిలా చూపించే సాహసం చేసి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలను సూపర్ హిట్ చేశారు. కోట ఆ పాత్రను అలవోకగా నమిలేశారు. ఈవీవీయే కోటను మా నాన్నకు పెళ్లి సినిమాలో తాత పాత్రకు ప్రమోట్ చేశారు. ఇక జంబలకడి పంబలో కోటను ఎవరు మరువగలరు? షాట్ మొదలుకోవడమే తలకు తుండు ముడి వేసి తులసికోట చుట్టూ తిరుగుతుంటారు. హోల్డర్లో దూరడం ముఖ్యం కాదు, స్విచ్ వేస్తే వెలగాలి అని కోట తరచూ చెప్పే మాట. అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీలో తిరిగేవారు తమలో ఎంత ప్రతిభ ఉందో గుర్తెరిగి ప్రయత్నించాలని అనేవారు ఆయన. రికమెండేషన్లు పాత్ర పట్టడానికి పనికి వస్తాయి, కానీ కెమెరా ముందు రికమెండేషన్లు పనిచేయవు. స్వయంగా వెలగాల్సిందే. ఆ వంకన చూస్తే మొదల నుంచి తుది వరకు కోట స్విచ్ వేసిన ప్రతిసారి వెలుగుతూనే ఉన్నారు. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్ర, ఒక్కో మెరుపు. గాయం సినిమాలో రేవతి మీరేమంటారు అని అడిగితే ఖండిస్తున్నాం అంటాడు కోట. చిన్న సీన్ పెద్ద హిట్. మనీ సినిమాలో శుభలేఖ ఇస్తే ఇచ్చినవాడి మీద జాలిపడుతూ కార్డ్ ప్రింటెడ్ అంటూ పలికించి కామెడీ బ్యాచిలర్ పార్టీలలో నేటికి వినపడుతూనే ఉంటుంది. సంతోషం సినిమాలో హింసరాజుగా 1-2 సీన్లు భలే. ఈ కోటే గణేష్ సినిమాలో అత్యంత భయంకరమైన విలనిని ప్రదర్శించారు. కోట విలన్గా చేసిన పాత్రల్లో ఇది వేసినంత గట్టి ముద్ర మరొకటి వేయలేదు. జయమ్ము నిశ్చయమురాలో ఎన్టీఓడు గద పిసుకుతుండు అని బ్రహ్మానందం ప్రాణం తీస్తాడు పటేల్ పాత్రలో ఉన్న కోట. ఇక వంశీ తీసిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లోని హీరోయిన్ని నాటకాలకు పంపమని నిర్మలమ్మను అడిగేందుకు కోట వెళ్ళి లవకుశ సినిమాలోని పాట పాడటం, నిర్మలమ్మ చీపిరి తిరగేయడం, మరో భాషలో మరో నటుడి మీద కుదరని కామెడీ. ఇలా నవ్వించిన కోట లిటిల్ సోల్జర్ సినిమాలో చాలా సీరియస్గా ఉండే మేజర్గా కనిపించడం, పిల్లలకు ధైర్యం ఇవ్వడం మరువగలమా? ఆ నలుగురు ఫ్యామిలీ సర్కస్, నా ఎదవతనం ముందు నీ ఎదవతనం ఎంత అని కొడుకు శ్రీహరిని ఓరడించే తండ్రిగా, బావగారు బాగున్నారా అన్నయ్యలో సీనియర్ లారీ క్లీనర్గా చబాష్ చబాష్ చబాష్ అనే మేనరిజం కోటను పదే పదే గుర్తు చేసేవే. సడక్లో సదాశివ్ అద్భుతంగా చేసిన హిజ్రా పాత్రను 2 పూజారిలో కోట అంతే అద్భుతంగా చేయగలిగారు. కెరీర్ పీక్లో ఉండగా అలాంటి పాత్ర చేయడం రిస్క్. దాన్ని దాటారు కోట. ఈ కోట శ్రీనివాసరావు రవే కొడుకు మీద లోలోనే ఎంతో ప్రేమ పెట్టుకొని పైకి కఠినంగా ఉండే తండ్రిగా ఆడవారి మాటలకు అర్ధారే వేరులో ఎంతో బాగా నటించారు. కోట అసలు సిసలు తెలుగు నటుడు. ఆయన ఇతర భాషల్లో హిట్ అయినా ఆయన ముఖం, మాట, నటన, నడక అన్నీ తెలుగువే. అందుకే ఆయన పరాయి భాష నటుల మీద ఒక్కోసారి నిరసన చూపినా లోకల్ టాలెంట్కు అవకాశాలు ఇవ్వాలని 2003 ప్రాంతంలో హైదరాబాద్లో నిరాహార దీక్ష కూర్చున్న తెలుగు మమకారమే కారణం. మండలాధీశుడు సినిమాలో నటించడం వల్ల చాలా కాలం ఆయన ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే యాక్సిడెంట్లో కుమారుణ్ణి పోగొట్టుకొని పుట్టిడి దుఃఖం మూటగట్టుకున్నారు. వయసు, డయాబెటీస్ ఆయనను ఇంటికే పరిమితం చేశాయి. కానీ ఆయన తన మాటను వెలిగిస్తూనే వెళ్ళారు. శ్రీమతితో, షుగర్తో జాగ్రత్తగా ఉండాలి. శ్రీమతిని బాగా చూసుకోకపోతే ఆమె వెళ్ళిపోతుంది, షుగర్ను బాగా చూసుకోకపోతే మనం వెళ్ళిపోతామని జోక్ చేసేవారు ఆయన. రామ్ గోపాల్ వర్మ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి అతి కొద్ది మంది దర్శకులు ఆయనలోని భిన్నమైన నటుడిని వెలికి తీసే పాత్రలు ఇచ్చారు. కోట చాలా గొప్పగా పాత్రలు చేసినా ఆయనకు ఛాలెంజ్ విసిరే పాత్రలు ఇంకా దొరకాల్సింది. కోట వంటి ఆల్రౌండర్ నటుడు అరుదు. ఆ మేలిమి నటుడికి ఇదే మన నివాళి.
6: You're listening to Radio 4EB FM 98.1.
5: ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు వివిధ సినిమాల్లో చేసినటువంటి పాత్రల గురించి మాట్లాడుకుందాం. ఒక మాటలో చెప్పాలంటే కోట శ్రీనివాసరావు గారు చేసిన పాత్ర చేయలేదు, ఆయన చేయని పాత్ర అనేది లేదు. నగర పౌరుల శాంతి భద్రతలే నాకు ముఖ్యం, అసలు వీడు నా గురించి ఏమనుకుంటున్నాడ్రా అని ఎమ్మెల్యేలలో కోట శ్రీనివాసరావు గారు పలికే సంభాషణలు, వాట్ హ్యాపెండ్ యు ఆర్ లుకింగ్ సో సాడ్ అండ్ బ్యాడ్ అని మనీ సినిమాలో కామెడీ విలన్ అల్లాద్దీన్గా, ఏరా ముళ్ళపంది ఇట్రా, ఏంట్రా నల్ల పెంకు, నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా అంటూ మామగారులో కమెడియన్గా, ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేవాడు కొడుకు, చచ్చేదాకా ఇలా గుండెల మీద తన్నేవాడు కాదు అని భావోద్వేగాన్ని పంచారు. ఇలా పాత్ర ఏదైనా ఇమిడిపోయి 100% న్యాయం చేయగలిగే ప్రతిభ అతి తక్కువ మందిలో ఉంటుంది. అలాంటి అరుదైన నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఎన్నో విభిన్నమైన పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. జానర్ ఏదైనా తనదైన శైలి నటనతో విలక్షణ నటుడు అనిపించుకున్నారు. తెలుగులో దాదాపు 750 చిత్రాలకు పైగా నటించి చెరగని ముద్ర వేశారు కోట. ఇతర భాషల్లోనూ తన సత్తా చాటారు. తమిళం, కన్నడం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించారు ఆయన. సర్కార్ సినిమాలో సెల్వర్ మణిగా నటించి అమితాబ్ ప్రశంసలు అందుకున్నారు. డార్లింగ్, రక్తచరిత్ర, భాగీ లాంటి బాలీవుడ్ సినిమాలలో అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. సామి సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సుమారు 30 చిత్రాల్లో చేశారు. కన్నడలోనూ ఆయన సినిమాలు చేశారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ కాదు, ఆవగించంత అదృష్టం కూడా ఉండాలని చెబుతుండేవారు కోట. ఈ సూత్రాన్ని నమ్మి ఆ దిశగా ఆయన రూట్ వేసుకున్నారు. కొత్త పాత్రలు చూస్తే ఆయన తప్ప మరొకరు చేయలేరేమో అనేంతగా ఆయన అభినయం ఉంటుంది. అలా ఆయనకు బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర అహనా పెళ్ళంటలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఒకటి. జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, రజనీ నటించిన అహనా పెళ్ళంటలో కోట ప్రతిభను మాటల్లో వర్ణించలేం. నీళ్ల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు తగ్గుతుందని బట్టలకు బదులు న్యూస్ పేపర్లు చుట్టుకోవడం, కోడిని ఇంటి ముందు వేలాడదీసి కోడి కూర తింటున్నట్టు అనుభూతి చెందడం, ఇలాంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమా హిట్ తర్వాత కోట బాగా బిజీ అయిపోయారు. ఈ తరహా పాత్రనే ఆమె ఆ నలుగురు చిత్రాల్లో చేసి మెప్పించారు. మినిస్టర్ కాసయ్య ప్రతిఘటన సినిమాలో విజయశాంతి, చరణ్ రాజులతో పాటు కోట శ్రీనివాసరావు జీవితంలోనూ ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది. నమస్తే తమ్మీ అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాసయ్యగా అదిరిపోయేలా నటన కనబర్చారు. ఆ డైలాగ్స్ను పండించేందుకు పట్టుబట్టి మరీ ఆ యాసను నేర్చుకున్నారు. విలన్ ఖాళీకి అండగా నిలబడే అవినీతి మంత్రిగా, కిరాతకుడిగా ఆయన నటనకు విశేష స్పందన వచ్చింది. ప్రతిఘటన సాధించిన విజయానికి మినిస్టర్ కాసయ్య పాత్ర ముఖ్య భూమిక పోషించింది. ఆ తర్వాత ఆయన కెరీర్లో ఇలాంటి పాత్రలెన్నో చేశారు. సాంబశివుడు. అప్పటిదాకా కామెడీ విలన్గా మెప్పించిన కోట వెంకటేష్ నటించిన గణేష్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో వణుకు పుట్టించారు. ప్రజల రక్తం తాగే ఆరోగ్య మంత్రిగా ఆయన పలికించిన హావభావాలు ఒళ్ళు గగుర్ పొడిచేగా ఉంటాయి. హీరో ఇంటికొచ్చి ఇచ్చే వార్నింగ్, కిడ్నీ మాఫియాను నడిపించే సన్నివేశాల్లో ఆయన ఎంత గొప్ప నటుడు అనేది తెలుస్తుంది. అందులో గుండుతో, భయంకరమైన కళ్ళుతో చూస్తే వణుకు పుట్టేలా ఉంటుంది. గురునారాయణ. గదైతే నేను ఖండిస్తున్నా అంటూ గాయం సినిమాలో గురునారాయణ్ పాత్రతో మెప్పించారు. జగపత్ బాబు హీరోగా ఆర్జీవీ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా గాయం. నటుడిగా జగపతి బాబుకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు గురునారాయణ్గా అదరగొట్టారు. తెలంగాణ యాసను వంటబట్టించుకొని ఆయన పలికిన డైలాగులకు మంచి పేరు వచ్చింది. సినిమా ఆద్యంతం కోట విలక్షణమైన నటనతో మెస్మరైజ్ చేశారు. అలాద్దీన్. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగమారకు బ్యాచులరు అనే పాటతో పెళ్లి వద్దని చెప్పే అలాదీన్గా మనీ సినిమాలో ఆకట్టుకున్నారు కోట. ఆర్జీవీ నిర్మించిన ఈ చిత్రంలో బట్లర్ ఇంగ్లీష్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దీనికి సీక్వెల్గా వచ్చిన మనీ మనీలోనూ ఇదే పాత్రతో అలరించారు. వచ్చి రాని ఇంగ్లీష్తో కామెడీ పండించారు. అందులో పురాణాల మీద, నీతి నిజాయితీల మీద చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. పోతురాజు. వెండితెరపై సూపర్ హిట్ కామెడీ కాంబో ఎవరిదంటే కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ పేర్లే గుర్తొస్తాయి. తెరపై వీరిద్దరూ కనిపిస్తే చాలు, నవ్వులే నవ్వులు. అంతేకాదు సినిమా హిట్టు కూడా. ముత్యాల సుబ్బయ్య తీసిన మామగారులో ఈ జంట చేసే కామెడీ ఎప్పటికీ మరిచిపోలేరు. పోతురాజుగా కోట శ్రీనివాసరావు నటన సినిమాకే హైలైట్. ఆ తర్వాత ఏవండి ఆవిడొచ్చింది, చినరాయుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఇలా దాదాపు 50 సినిమాలకు పైగా వీరిద్దరూ కనిపించి థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించారు. తాటి మట్టయ్య స్పీకింగ్. నాగార్జున బ్లాక్ బాస్టర్ చిత్రం హలో బ్రదర్లో తాటి మట్టయ్యగా నటించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. అందులో ఆయన ప్రమోషన్ కోసం పడే పాటలు, అందుకు తన కానిస్టేబుల్తో జరిగే కామెడీ మంచి వినోదాన్ని పండించింది. సినిమా అంతా నవ్వించిన కోట చివరిలో మల్లికార్జునరావు పాత్ర మరణించాక, రే చిట్టి లేరా, రివెన్ తీర్చుకోరా నా మీద అంటూ భాగోద్వానికి గురయ్యే సీన్ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తుంది. కామెడీ పంచడంలోనైనా, భావోద్వేగం కలిగించడంలోనైనా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. మధ్యతరగతి తండ్రిగా ఆడువారి మాటలకు అర్థాలే వేర్ల చిత్రంలో కోట నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితంలో ఇంకా స్థిరపడని కొడుక్కి మధ్యతరగతి తండ్రి పాత్రలో కోట కంటతడి పెట్టించారు. ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేవాడు కొడుకు, చచ్చేదాకా ఇలా గుండెల మీద తన్నేవాడు కొడుకు కాదు లాంటి డైలాగ్స్తో మనసుల్ని హత్తుకున్నారు. పైకై కొడుకు పట్ల కోపంగా ఉన్నా లోపల ప్రేమను నింపుకున్న నాన్నగా ఆ పాత్రకు ప్రాణం పోశారు ఆయన. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియాకు తండ్రిగా కూడా ఇలాంటి పాత్రని పోషించారు.
7: దశరథ మహారాజుకి ముగ్గురు పెండ్లములు పోయి, మరి ముగ్గురు పెండ్లములు ఉన్నా గానీ జింజల్లై పెళ్ళైనా గానీ పిల్లలంతలే. గప్పుడు దశరథ మహారాజు బుగులు పడిపోయాం చేసిండు, ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఎట్లా చేసిండు యజ్ఞం? జీ పోసిండు, యజ్ఞం చేసిండు, ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళింది. గప్పుడు ఇంగ్లం దేవుడు ఏమన్నాడు? నువ్వేం ఫిగర్ పడకర బిడ్డ అని కిందికి మిదికి చేసి జరంత పాయసం ఇచ్చి దీన్ని పెండ్లములందరికీ హిసాబు లెక్క పెట్టరా బిడ్డ అన్నాడు. పైలి ఆయన మన రామస్వామి, దూసరి ఆయన లక్ష్మణ్ స్వామి, తీసా చౌత భరత శత్రుఘ్నులు. కొడుకులు మంచిగా పెరిగిండ్రు. నడవడం ఎట్లా? ఇష్టామిత్రుడు వచ్చి ఈమన్ రామస్వామి లక్ష్మణ్ స్వామి నూక్కపోయింది. గదేందది తీర్లీడిసేది, తాకులు తిప్పేది, మంచిగా నేర్చుకున్నారు పోయి రాక్షసం తప్పిండు. నడవడం ఎట్లా? రామస్వామి ఏం చేసింది అనుకున్నావు? మిద్దె మీద సీతామ్మ చూసిండు, లైట్ కొచ్చింది పోయి. సీతమ్మ తండ్రి ఏం చేసిండు? గదేందది దుడ్డుగా లొంబుకుంటాడు చూడు, తీర్లీడిసేది, శివధనుస్ అన్నట్టు. గదేవారైతే ఇస్తున్నాడో ఆడికి నా బిడ్డని ఇస్తా అన్నాడు. మస్తు మంది వచ్చిండ్రు పోయి, ఎందుకు? తీర్లే పెట్టేందుకు. అన్న రామనాథుడు కూడా ఉన్నాడు, గట్ట పోయి లేపిండు, గిట్ట బేబుసైపోయింది. అప్పుడు మన రామస్వామి పోయి ఎడం చేత ఎత్తి కుడి చేత పట్టి తీరిడిచిందనుకో సీతమ్మని లగ్గమారిండు. నడమకి ఇట్లా దశరథ మహారాజుకి ఉమ్మరి పెరిగిపోయింది. ఉమ్మరి పెరిగి ఏం చేసిండు, మన రామస్వామిని గద్దె మీద కూకోబెడదాము అనుకున్నాడు. గిరి తెలిసి కైకే ఏం చేసింది అనుకున్నావు, మందర మాటింది పోయి గంటే దిల్ జలాయించిందనుకో కుర్తా పోయింది. ఎవరి తానికి? దశరథ మహారాజానికి పోయి పెన్నిటి పెన్నిటి అన్నది. ఏమైంది నీకు అన్నాడు. ఇక ఏదుందా, అప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా, ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి అయితే తీసుకోబో అన్నాడు. పైలీ వరం ఏంది, మన రామస్వామి చౌదాసాలు జంగల్ పోవాలి. దూసరి వరం ఏంది, నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంటే పోయి గదిని ఉమ్మరి పెరిగిన దశరథ మహారాజు కమ్మరిది పడిండు, భర్తలేస్తా ఉన్నాడు. అప్పుడు రామస్వామి వచ్చి, నాయన నువ్వేం ఫిగర్ వారికి 14 ఏళ్ళంటే ఏమనుకున్నావు, 14 మినిట్లు చేసి వస్తా అన్నాడు. సరే మంచి రపోరా అన్నాడు. అప్పుడు రామస్వామి పోతా అంటే లక్ష్మణ్ స్వామి వచ్చిండు. వచ్చి అన్న నేను కూడా వస్తాను నీతో అన్నాడు. ఏమ్రో నీకు కొత్తగా ఫ్రెండ్లు అయ్యే, మరి ఫ్రెండ్లం ఏం చేస్తావు అన్నాడు. చలి నీకంటే ఎక్కువ నాకు ఫ్రెండ్లం. ఓ మంచిగా చెప్పినవు రాని రామస్వామి లక్ష్మణ్ స్వామి పోతాడు. అప్పుడు సీతమ్మ ఎదురయ్యి పెన్నిటి పెన్నిటి నేను కూడా వస్తాను అన్నది. ఒప్పు మంచిగా రా చెప్పినావు నువ్వు అని ఏం చేస్తుండ్రు. రామస్వామి లక్ష్మణ్ స్వామి సీతమ్మ ముగ్గురు కలిసి జంగల్ పోయింది. నడమటి ఇట్లా ఈడ జంగల్లో ఏమైంది అనుకున్నారు, ఒక నంది నాన్న రామస్వామి సీతమ్మ గుకుని ముచ్చట్లాడుకుంటున్నారు. పోయి ఇట్లా ముచ్చట్లాడుకుంటున్నారు, గట్లా హిరణ్ హిరణ్ వెళ్ళింది. అది చూసి సీతమ్మ ఏమంది, పెన్నిటి పెన్నిటి నాకు అది కావాలి అన్నది. గంటే రామస్వామి గుస్స అయిపోయింది. పోయి సమ్ తీర్లు పట్టుకుని ఉరకబట్టింది. జాగ్రత్త తీరు ఎత్తికొచ్చింది. పోయి గంటే సీత సీత సీత అని వల్లబట్టింది. ఎవరు? హిరణ్. గదిని సీతమ్మ పరిశీలన అయిపోయి లక్ష్మణ్ స్వామిని పిలిచి తను ఏం చేసిండు, గుడిసె ముంగట ఒక లక్కెర్కి ఇచ్చాను లక్కెర్ గీత గీసి వదిన, నువ్వేమని చేయగాని ఈ లక్కెర్ మాత్రం ఫార్ చేయకు అన్నాడు. అప్పుడు ఇది తెలిసి రామనాథుడు ఏం చేసిండు, బిచ్చలేసి మేసుకొచ్చింది. పోయి వచ్చి భవతి బిచ్చాందేహి అన్నాడు. సీతమ్మ ఏం చేసిందంటే బిచ్చ పోలే కదా అని ఆ లక్కెర్ తెరంత ఫార్ చేసింది. గంటే లంకకి దక్కపోయి మన ఇద్దరం కలిసి చిరకాయిద్దాం రా అని ఏం చేసిండు రామస్వామి లక్ష్మణ్ స్వామి చిరకాయిస్తాను. ఇట్లా రామస్వామి లక్ష్మణ్ స్వామి పోతాడు. పోయి అట్లా హనుమత్ స్వామి ఎదురైండు. రామస్వామి హనుమత్ స్వామిని చూసి హనుమా అన్నాడు. గంటే ఇద్దరికి దోస్తానైపోయింది. నీ కాల్మొక్త నీ బాంచన్ నువ్వు గేమ్ జేమంటే గది చేస్తానే అన్నాడు. అట్లా కాదు లేరా, నేను ఇట్లా పరిస్థితులు ఉన్నా సీతకాన్ రాట్లే అన్నాడు. చలే నేను కొత్తగా అన్నాడు. లంకకు పోయి రామస్వామి తీసుకెళ్లి సీతగా చూపించుడు, సీత తీసుకొచ్చి రామస్వామికి చూపించుడు. రామస్వామి సీత చూసి దిక్కుసి అయిపోయింది. పోయి రామస్వామి లక్ష్మణ్ స్వామి ఉరకబట్టింది. ఎందుకు? రావణాసుని చంపడింది. ఇది సముద్రం కదా, ఇది ఎట్లా పారు చేయాలి? అప్పుడు హనుమత్ స్వామి ఏం చేసింది అనుకున్నావు, గల దోస్తాలు ఉన్నారు కదా పోయి కోతులు గలందరితో కలిసి సముద్రంలో పత్తరలు వేసిండ్రు, పూలు కట్టిండ్రు, మొత్తం అందరూ సముద్రం పారు చేసిండ్రు. లంకకు పోయింది. రామస్వామి లక్ష్మణ్ స్వామి రామనాథుడితో యుద్ధం చేస్తా అండ్రు. హనుమత్ స్వామి ఊరుకుంటారు, ఒక్కొక్క రాక్షసుని పట్టుకుని గుద్ద పట్టిండు గుద్ద పట్టిండు గుద్ద పట్టిండు సచ్చిందాన్ని గుద్ద పట్టిండు. పోయి కొడుకులందరూ చచ్చిండ్రు, కానీ పెద్ద ఆయన ఒక్కడి మిగిలిపోయిండు. ఎవరనుకున్నావు? రామనాథుడు. రామస్వామి ఆయన మీదకి ఎన్ని తీర్లు ఇచ్చినా గాని పెద్ద ఆయన బోధలే. ఇంతలా రామనాథుడు తమ్ముళ్ళేడా ఇవీశనుడు, స్వామి నువ్వు ఎన్ని ఇచ్చినా లాభంలే, ఒక్కటెట్టి బొడ్డు కడగొట్టు గంటే అడుగొందలకపోతాడు అని చెప్పిండు. గంటే పోయి రామస్వామి తీరెత్తి బొడ్డుకెచ్చి ధన్మను కొట్టిండు. గంటే కుప్పగుళ్ళడు కూలిపోయిండు. ఎవరు? పెద్ద ఆయన. నడుముకిట్ల భర్తలు ఏం చేసింది అనుకున్నావు? రామస్వామి చెప్పాలి తీసుకెళ్లి గద్దె మీద పెట్టిండు. మరికి ఇప్పుడు రామస్వామి వచ్చాను కదా, చెప్పాలి తీసి రామస్వామి కాలికేసిండ్రు, గద్దె మీద కూకబెట్టిండు. రామస్వామి పక్కన సీతమ్మ కూకునే లక్ష్మణ భర్త శత్రునికులు వెనకాల నిలబడ్డారు. మరి హనుమత్ స్వామి ఏం చేసింది అనుకున్నావు? కాల్తాన కూకున్నాడు.
8: Multicultural community. For the best of Greek music and the latest news, stay tuned to 98.1 FM.